యేసుల దేవగణాధి కేసు హేతు సమస్త జగతాం త్రిగుణాపి దోషేన జ్ఞాయసే హరిహరాది భీరప్య పారా సర్వాశ్రయా కిలమేదం జగదం సభూతం అవ్యాకృతా హి పరమా ప్రకృతి స్తమద్య యస్యా సమస్త సురతా సముదీరణేన తృప్తిం ప్రయాతి సకలేషు ముఖేషు దేవి స్వాహా శివై పితృగణశ్చ చాప్తి।

పాద పాఠవతం శమనం దేవీ త్రై భగవతీ భవభావనాయ వార్తా చ సర్వజగతం పరమార్థి హంత్రి మిధాసీ దేవీ విదితా కిల శాస్త్రసారా దుర్గాసి దుర్గ భవ సాగర నౌరసంగా శ్రీకైటభారీ హృదయకృతాధివాసా గౌరీ త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్టా ఈషత్ సహాసమవలం పరిపూర్ణ చంద్ర బింబానుకారి కనకోత్తమ కాంతి కాంత్యాం అత్యద్భుతం ప్రహీతమప్తరూసరతాపి వక్త్రం విలోక్య సహసా మహిషాసురేన దృష్ట్వా తు దేవీ కుపితం భ్రీకుటీ కరాళం ఉద్దత్ శశంక సదృశాక్షవి జన్య సద్య ప్రాణాన్ మమోచా మహిష తదతీవ చిత్రం కుర్జీవ్రతి కుపితాందక దర్శనేన దేవీ ప్రసీద పరమా భవతి భవాయ సద్యో వినాశాసి కో భవతి కులాని విజనాత్మేతద్ అధినైవ యదస్తం మేతన్నితన బలం సువిపులం మహిషాసురస్య తే సమ్మతా జనపదేషు ధనాని తేషాం తేషాం